ఎక్కడికైనా జాగ్రత్త గలా కలిపి పడసారి చదవన పొలంలో కోసమరొక్క తేనె నా పాక్ మీరు కాంతవరం ఒక పాంగ్రీకే చిత్తాం మీరు తాకో దూసో మీరు తా రామ్ భోగి